సిద్ధిరథభక్తజనోపవంతం ఇందోర్జునే వదతి తత్రమ సుప్రభాతం జ్ఞానైక వేద మనవందర యోగ శాఖలిన్ త్వజ్ఞానరీతి మహిమానమనారతం చ ధ్యాయం కృతా

సంపూర్ణ యోగమధికం తనుతే జనానాం ధ్యాత్వా సదా మనసి యోగమలీన బుద్ధ్యా ధ్యాత్వా కథం వ్రజతి తత్వవసీతి లక్ష్యం జ్ఞాతుం జనోస్తి భగవంతః సుప్రభాతం స్నానం చ కర్తుమిహ చైర్జల ప్రపూర్ణ పాత్రాణి హస్తకమలేషు నిధాయ దార్యః తిష్ఠంతి చాక్రతవ పాదయుగం స్మరంత్యః శ్రీజ్యోతిరీశ భగవంతవ సుప్రభాతం క్షీరాభిషేక కరణాయ సుభక్తవర్యాః క్షీరం నిధాయ రమణీయ ఘటేషు పూర్ణం తిష్ఠంతి సంస్కృతి మహాన్నవతారణీయ జ్ఞానార్జనాయ చ విభో